త్రిలోచనః ఖడ్వాంగాది ప్రకరణ వదనీక సంవిత పాయసాన్న ప్రియా తస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాగినీశ్వరీ అనాహతాబ్జ నిలయ శ్యామభావదన.